0: అది గైబుగే తలు దండి తవ్వని ఎఖలాంగి హజరతుగే ఎఖలాంగి మెనువి ఎఖంతత్త దెనువడిగే నువ్వెతే ఎగ్గమాయి ఖండుగావా ఖంతత్త ఎఖలాంగి దెనువడిగెం వెతే ఎఖలాంగి దెనువడిగెం మెనువి గహెగ్గే ఫతివ్వెస్ నువెట్టే అది బీముగే అందిరిఖంగే తెరే గావా ఒట్టర వ్యస్ అది రో ఎచ్చవ్యస్ హికి ఎచ్చవ్యస్ భయాం వెగింవా ఫతిగ్గా లీవ్వా ఫా మెనువి నువతే.
1: Divahi FM, Divahi Nayaku, Nuwadiya 1 MHz.